ఇది సరౌండింగ్ సర్ఫేస్ ని స్కిన్ మసాజ్ అథవా నిక్కి జతి వచ్చ మొట్ట మొట్ట గోల్ రాయ్ దాపడి రాయ్ ఇవి జీతే వధారి మాత్రమే రజుల దర్ది రజుల దర్దిని సర్ఫేస్ వగర మంచి ఓపెన్ హోయ్ తరానికి పాడు జరుతూ వచ్చ జీవ అందరి దృష్టి ప్రోటీన్ లెస్ కరాయ్ ప్లస్ ఈ ఇన్ఫెక్షన్ మాటని ఖూబ్ మోటీ సైడ్ છે તો આવા વ્યક્તિની સ્કીન કવર આપી શકીએ આપણે. એની પાસે તો સ્કીન છે નહીં, પરંતુ ધ્યાનમાં મળેલી સ્કીન પ્રોસેસ કર્યા પછી એને જયારે સ્કીન લગાવીએ